0: మూల్
1: అది బాజ్యవిర్వి మీహున్ దన్నాష్ ఎవరిం వాహుషి స్వర్గేగే ఎవరిం ఎథాంగా అబద దెమితి బినివి గొతుగే కలేగ ఫానుగ వెరి రస్కలాంగ ఇరాద కురవ్వి ముద్దతె ఫియవ ఉడుతకాయ్ బిన్ దెమివింహా హిందెగ్గే ఖెండిగెన్నుదా దెవ్వుమెగ్గె గొతుగే.

0: ఖుర్ఆను నమాదు ఖాయిం ఖుర్వాష్ హమకశ్వరం హేఖంతన్ నుబాఖంతన్ నెతికొల్లై ఎయి హందాం ఖురా బయకం హురి వాజకాయ్ నచే హతికి
1: వస్బిర్ ఫఇన్నల్లాహ లా యుదీఉ అజ్రల్ ముహ్సినీన్
0: అది కలేగ ఫాను కిక్కురవాష్ ఫహె హమకశ్వరం ఇహ్సాన్ తెరింగి ధర్మ అల్లాహు గెల్లెని నుకురవానితే.

0: ఇంతజార్ ఖురాష్ ఆ మఖశ్వరం తిమం మెంవెస్ ఇంతజార్ ఖురాను వే
1: وَلِلَّهِ غَيْبُ السَّمَاوَاتِ وَالْأَرْضِ وَإِلَيْهِ يُرْجَعُ الْأَمْرُ كُلُّهُ فَاعْبُدْهُ وَتَوَكَّلْ

0: స్మితురా ఖబరు హోదము.
1: సాహిబా రేగను తెంకొతకపోడాను. బాగుతు హమలు రేరే మిహిం ఖ్యాల కొల్లంగాదే
0: రేదువా గుణమే.
1: రేదువా గుణమే రేగతి భావసే ఓతే
0: రే దేరవరు కంత
1: దేరవరు కంక మేరే నేర్ కొడ కొబ జే మి
0: తిబే రంగళు
1: రంగళు కొల్ల లైబ్రరీ రంగళు కొల్లంగ బజే ఫార్మాట్ కొల్ల కాలమే రవి గేమోన్ మి హఫ్తా గే షో గ రవి ఆయ కమకి షహు మెన లిబుణ వర బడు కొల్ల షహు మెన ఫరాతు హమదే హదియా మేంగే కొల్ల మసకత ముడియా కమక
0: దెంగ మీగ మీది అనే lightning brilliance kya
1: ha ibab okay wana ne
0: sent to full your ka o me kya den je ne
1: ta yaad hai kanu nu je ne ba ban tara
0: anika bubbly
1: gift packing hum enge
0: gift packing a lotion full your se ban
1: ravi den film mi daira ga wah ka dakkala iru aamu ko komme mi hako ni bonane mi sadaka shahu danne ni mi ala nukmege me ole daira gole gena fannanu hama mms mme furtama dem maseke kuram benu mani ka ka ko henuni ademes maseke kurani ka ka ko he bone fia bonane ra ve faroge rajya ga mihar mi kurera mo ganna fannanu asuta eh mani ahma gina fannanu mi show yang anna gina fannanu sama ravi ay ko maseke kollam benu mani dema mi ravi egota mihar mi ala nukmege ngole daira ga kudinna bala అది మసెకే నుకురవే ఫన్నాడే మసెకే కురం బేణు వాదే నూనె కొఫ్ఫహురి అదేస్ కురం బేణు వా ఫన్నాడు నకి కొబా ఎమ్మె ఫన్నాడ కషహు లిమిటెడ్ నుకుర రవికి లిస్ట్ బోడు ఏం హివని
0: అనే మీ మసెకే నుకురం ఫన్నాను సిబోలే అనే మీ డిసిప్లిన్ బాగా పసుకుంటుండని అనే మీకే ఈ ప్రొడ్యూసర్ కసుగు వేదాన్ని గెల్లుమగట్టగా బాగా విష్ణ ఇక ఒక ఆ కుదిన్న ఫుర్సత్ దిను ఎయి హమ first priority
1: kurevi fa ekama kuravi ves kuram beenu vaami
0: a
1: ego tamme pone
0: yen astu pone
1: kuram beenu ja koffa hori amme na ko ves
0: adi a kurevi hori
1: den mi kuriam etta ga ves ego ta kuram beenu vaadi ki vegen to mi fannanu ravi yakamu dane
0: ego tam mi faha ga mi faha kan asa mi jali shan mi yane gana ga mi riyaz ke back kul pe actor ei actor en astu మీ ఎక్టు కూరం అమ్మ వర పెషనేట్ మీ డైరెక్టర్ హ్యాపీ కూరంగ్ ఏనగ పర్ఫార్మెన్స్ ఇతూర రంగలు కూరవేణి డిస్కస్ కురుమా మీ